అముం యుగాంతోచితయోగనిద్ర సంహృత్య లోకాన్ పురుషోధిషేయేతే పక్షచ్చిదా గోత్రభిదాత గంధ శరణ్యమేనం శతశో మహీంద్ర నృపాయివోపప్లవినః పరేభ్యో ధర్మోత్తరం మధ్యమమాశ్రయంతే రసాతలాదాది భవే నపుంసా